0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి బి అరుణ, శ్రీమతి బి పద్మల గాత్రయుగళం వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు.
4: లిసన్ టు అ కర్ణాటక క్లాసికల్ వోకల్ డ్యూయెట్ బై శ్రీమతి బి అరుణ అండ్ శ్రీమతి బి పద్మ. దే ఆర్ అకంపనీడ్ బై శ్రీద్వారం సత్యనారాయణరావు ఆన్ వయలిన్ అండ్ శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు ఆన్ మృదంగం.
3: కార్యక్రమంలో ముందుగా వినండి సంగీత శాస్త్ర జ్ఞానము, ముఖారి రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
4: The duo begin their vocal recital with a composition of Saint Tyagaraja in Rag Mukhari. Sangeeta Shastra Jnanamu, set to Aditaal.

0: ఇప్పుడు వినండి భూషావతిం మంజు భాషావతిం ముత్తుస్వామి దీక్షితర్ కృతి భూషావతి రాగం ఆదితాళం త్రిసిరనడ.
1: You will now listen to a composition in rag Bhushavati. Bhushavatim Manju Bhashavatim, set to Adital Trishranada, composed by Muthuswami Dikshitar.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి రామకథాసుధ మధ్యమావతి రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
1: కంటిన్యూయింగ్ ద వోకల్ డ్యూయట్, యు విల్ నౌ లిసన్ టు అ కంపోజిషన్ ఇన్ రాగ్ మధ్యమావతి, రామకథాసుధ, సెట్ టు ఆదితాళ్, కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజ.

0: కార్యక్రమంలో చివరిగా వినండి పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ జావళి మర్యాద తెలియకనే సురటి రాగం రూపక తాళం.
1: శ్రీమతి బి అరుణ అండ్ శ్రీమతి బి పద్మ కంక్లూడ్ దేర్ వోకల్ డ్యూయెట్ విత్ అ జావళి ఆఫ్ పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ ఇన్ రాగ్ సురటి మర్యాద తెలియకనే సెట్ టు రూపక్ తాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి బి అరుణ శ్రీమతి బి పద్మల గాత్రయుగళం విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు.
1: You are listening to a Carnatic classical vocal duet by Srimati B. Aruna and Srimati B. Padma. They were accompanied by Shri Dwaram Satyanarayana Rao on violin and Shri Varanasi Kali Prasad Babu on mridangam.
2: Ee karyakramam Bharatiya Shastriya Sangeetanni DTH pai nirantaram meeku andinche Ragam channel kosam Akashavani Hyderabad Kendra samarpana.
3: This program was contributed by All India Radio, Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Karnataka శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి సరస్వతి వాసుదేవ్ వీణావాద్య కచేరి వింటారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ కంచి భాస్కర్. కార్యక్రమంలో ముందుగా వినండి శ్రీ మహాగణపతి రవతుమాం. గౌళరాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి మిశ్ర చాపు తాళం.
2: Listen to a Carnatic Veena recital by Srimati Saraswati Vasudev. She is accompanied by Shri Kanchi Bhaskar on Mridangam. Srimati Saraswati Vasudev begins her Veena recital with Shri Maha Ganapati Ravatumam, a composition of Muthuswami Dikshitar in Rag Gaula set to Mishra Chaputal.

0: ఇప్పుడు వినండి సరసాంగి రాగంలో స్వాతి తిరునాల్ రచన జయ జయ పద్మనాభ ఆది తాళం.
1: You will now listen to a composition of Swati Tirunal, Jaya Jaya Padmanabha, in Rag Sarasangi, set to Aditaal.

0: కనుగొంటిని శ్రీరాముని బిలహరి రాగం ఆదితళం త్యాగరాజస్వామి కృతి.
1: Now listen to a composition of Tyagarajaswami in Rag Bilahari, Kanugontini Sri Ramuni, set to Adital.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి సరస్వతి వాసుదేవ్ వీణావాద్య కచేరీ వింటున్నారు వాద్య సహకారం మృదంగంపై శ్రీ కంచి భాస్కర్ కార్యక్రమంలో ఇప్పుడు వినండి కోరిన వర ముసగుమయ్య రామప్రియ రాగం రూపకతాళం పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ రచన
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్ యు ఆర్ లిస్నింగ్ టు అ కర్ణాటిక్ వీణా రిసైటల్ బై శ్రీమతి సరస్వతి వాసుదేవ్ షీ ఈజ్ అకంపనీడ్ ఆన్ మృదంగం బై శ్రీ కంచి భాస్కర్ Continuing the concert, you will now listen to Korina Vara Mosagumayya, a composition of Patnam Subramanyayyar in Rag Ramapriya, set to Rupak Tal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి సకలం హే సఖి జానామి సింధుభైరవి రాగంలో అనమాచార్య కీర్తన ఆదితాళం
1: శ్రీమతి సరస్వతి వాసుదేవ్ కంక్లూడ్స్ హర్ వీణా రిసైటల్ విత్ సకలం హే సఖి జానామి ఎ కాంపోజిషన్ ఆఫ్ అన్నమాచార్య ఇన్ రాగ్ సింధుభైరవి సెట్ టు ఆదితాళం

0: వీణావాద్య కచేరి విన్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ కంచి భాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిస్నింగ్ టు అ కర్ణాటిక్ వీణా రిసైటల్ బై శ్రీమతి సరస్వతి వాసుదేవ్. షీ వాజ్ అకంపనీడ్ బై శ్రీ కంచి భాస్కర్ ఆన్ మృదంగం. దిస్ ప్రోగ్రామ్ వాజ్ కాంట్రిబ్యూటెడ్ బై All India Radio Kadapa for Ragam 24/7 DTH. Anytime Indian music.